0: రాధాకృష్ణ జ్యువెలర్స్, రోజాయి మీరు సదైవరి.
1: కెప్టెన్ రెగ్మీస్ ఫార్మ్ హౌస్.
2: हिमालय दृश्य को अवलोकन संगे प्राकृतिक संपर्क नंबर
1: 9841470161,
2: 9032445 54,
1: 9549588781।